రెడ్డర్ల వుడన్ పల్తే వరల్డ్ మొత్తం అర్ల వుడన్ పిస్తే పిసిరు కెల్పి పెర్ల వుడన్ పల్తే.